ఆ రెండవ కూడా ఆ నమ శివాయ అంతకంత పంచాక్షరి మంత్రవన్ను పఠిస్తిరబేకాదరి ఆ పరమేశ్వర ప్రత్యక్షనాగిద్దాని. కుమార రావణ నేనేనయ్యా, నిజవాద భక్త అందరి నేనే. నిన్న ఆత్మ నివేదన ఎంతకంత భక్తికి నాను మెచ్చిద్దేని, అదక్కాగి నన్ను ఆత్మలింగమే అలా నేను బేకాగిరదు తగో అంత ఆత్మలింగవన్ను ఆ రావణేశ్వరుని కైయల్లిట్టిద్దాని, ఆత్మలింగవను స్వీకరిసిద్దాని రావణేశ్వర. ఆగా పరమేశ్వర హెళ్తిద్దాని, ఓ రావణ ఈ ఆత్మలింగవను ఎల్లి ప్రతిష్ఠాపించబేకెందు నేను ఇచ్చిసిద్దియో ఆ స్థలదల్లే ప్రతిష్ఠాపన మాడబేకు, కెలగిడబేకు. ఆగాగలిల్ల అంద్రి ఈ ఆత్మలింగకోస్కర పంచభూతగలు కూడా ఎదురునోడతా ఇది అయ్యా అంత హేళి అలింద కలిసిద్దాని ఆ పరమేశ్వర. ఆగా ఆత్మలింగవను స్వీకరిసిద్ద రావణేశ్వర ఆత్మలింగవన్ను తన కరగలల్లి పిడిదు నేరవాగి భయానవాగి లంకానగరికి బర్తిద్దాని. ఎల్లి బర్తిద్దానంద్రే పశ్చిమ సముద్ర తీరదల్లి సాయంకాల వాయుతు కేని నేను సంధ్య సమీపిస్తా ఇదే సూర్య ముళుగోంత సమయ. ఆగా బర్తిద్దాని పశ్చిమ సముద్ర తీరదల్లి బర్తిరబేకాద్రి సాయంకాల వాయితల్లా. ఆగా బ్రాహ్మణనాగిర్తక్కంత రావణేశ్వర ఆ సూర్యునిగె సంధ్యావందనీయను సమర్పణ మాడబేకల్వా. ఆగా ఎదురు నోడతా ఇద్దాని, యారన కాంతారా ఈ ఆత్మలింగవన్ను ఆరు కైయల్లిట్టు నా నోగి ఆ సముద్రదల్లి సంధ్యావందనీయను నెరవేర్సొన్న అంత ఎదురు నోడతా ఇరబేకాద్రి. అదే సందర్భదల్లి నారద మహర్షిగలు కండు ఏ నిలుతిద్దారంద్రి ఆ గణేశన బలిగె ఓగి, ఓ విఘ్నేశ్వర ఈ రావణేశ్వర తపవన్న ఆచరిసబేకాదరి, నినగె నమస్కరిసలిల్ల, నిన్నను స్మరిసలిల్ల, ఆగాగి నేను విఘ్నగలను ఏర్పడిసబేకు ఈ రావణ్గి అంత హేళ్తిరబేకాదరి. ఆగా ఆ గణేశ వినాయక మారువేషదల్లి భర్తాయిదని వటువేషధారియాగి ఆ విఘ్నేశ్వర నేరవాగి సాయంకాల వేలే గోధూలి లగ్నదల్లి ప్రయాణవాగి అదే సముద్ర తీరదల్లి గోపాలకలాగి గోవుగలను మేసుతా భర్తాయిద్దని ఆ సందర్భదల్లి భర్తా ఇరబేకాది రావణేశ్వర కండ వటువన్ను. ఆ వటువన్ను కండు ఓ గోపాలక ఆ వటువ బాయికడే అంత ఏళ్తిద్దాని. ఆగా నేరవాగి బందిద్దాని మారు వేషదల్లిరతక్కంత విఘ్నేశ్వర కేళ్తిద్దాని, ఓ గోపాలక ఈ ఆత్మలింగవన్ను నిన్ను కయలి స్వల్ప తిట్టుకోలయ్యా, నాను హోగి సముద్రదల్లి స్నాన మాడి సంధ్యాది వందనెగలను సమర్పణ మాడి భర్తిని అంత హేళ్బేకాదరి విఘ్నేశ్వర కేళ్తా ఇద్దాని. నీవు హేవాగ బర్తీరా హేగ్ బర్తీరా అంత కేళ్తిద్దాని. ఆగ హేళ్తిద్దాని నేను ఒందు ఎరడు మూరు అంత ఏడు హోళ్గే నాను బందుబెడ్తినయ్యా, నేను ఒందు ఎరడు మూరంత ఏనసు సాకు నా భర్తీని అంత హేళ్బేకాదరి ఆ రావణేశ్వర ఆ విఘ్నేశ్వరన మారువేషదల్లిరతక్కంత విఘ్నేశ్వరన కైల్లి ఆత్మలింగవన్నిట్టిద్దాని. ఆగా రావణేశ్వర స్నానక్కాగి సముద్ర తీరక్కి హోగ్తిద్దాని సముద్రదల్లి ములుగుదక్కి హోగ్తిరబేకాదరి రావణేశ్వర సముద్రదల్లి ఆ సూర్యునిగె నమస్కారవన్ను మాడి ఒందు సారి ములుగిద్దాని సముద్రదల్లి. ఈ విఘ్నేశ్వర ఏం మాడుతుద్దాని, రావణ ఒందు అందిద్దాని. ఆగా ఇన్నొందుసారి ములుగిద్దాని రావణేశ్వర, రావణ ఎరడు అంద, నేను మూడనేసారి ములుగబేకో ఆ సముద్రదల్లి ములుగుతిరో సందర్భదల్లి ఈ విఘ్నేశ్వర నారద మహర్షిగలు ఏలిద్రలా భూ ప్రతిష్ఠాపన మాడ్బేకంత నా ఆ రావణ మూరు అంత ఆ ఆత్మలింగవన్ను భూ ప్రతిష్ఠాపన మాడిద్దాని శ్రీమద్ రమణ గోవింద గోవింద. గోధూలి లగ్నదల్లి ఆత్మలింగవు పశ్చిమ సముద్ర తీరదల్లి ప్రతిష్ఠాపనయాగిది. ఆగా రావణేశ్వర ఓడోడి బర్తిద్దాని, శివా ఏనిదు ఏనిదు ఆచార్య అంత బర్తిరబేకాదరి ఆ ఆత్మలింగవన్ను పిడిదు మేలకెత్తుతా ఇరబేకాదరి ఆ లింగ ఆ ఉల్లు కదలదష్టు కూడా కదలలిల్ల అలుగాడలిల్ల ఆత్మలింగము. ఆగా తన భుజవన్నాకి ఆ లింగవన్ను మేలెక్కెత్తిద్దాని ఆ
ಆಗ ಆ ಕ್ಷೇತ್ರಕ್ಕೆ ಮಹಾಬಲೇಶ್ವರ ಕ್ಷೇತ್ರವೆಂಬಕ್ಕಂತ ಹೆಸರು ಬಂದಿದೆ. ಯಾವಾಗಾದ್ರೆ ಆ ವಿನಾಯಕ, ಆ ವಿಘ್ನೇಶ್ವರ ಆತ್ಮಲಿಂಗವನ್ನು ಆ ಪಶ್ಚಿಮ ಸಮುದ್ರ ತೀರದಲ್ಲಿ ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಮಾಡಿದ್ದಾನೋ ಆ ಪ್ರಾಂತಕ್ಕೆ, ಆ ಕ್ಷೇತ್ರಕ್ಕೆ ಭೂ ಕೈಲಾಸ ಕ್ಷೇತ್ರ ಎಂಬತಕ್ಕಂತ ಹೆಸರು ಬಂದಿದೆ. ಆಗ ಎಷ್ಟು ಮೇಲೆ ಕೆತ್ತಿದ್ರು ಕೂಡ ಆತ್ಮಲಿಂಗ ಬರೆದಿರೋ ಕಾರಣ ಆ ರಾವಣೇಶ್ವರ ಏನ್ ಮಾಡ್ತಿದ್ದಾನೆ, ಇಲ್ಲ ಇನ್ನು ನಾನು ಪ್ರಾಣವನ್ನು ಇಲ್ಲೇ ಬಿಟ್ಟು ಬಿಡ್ಬೇಕಂತ ಏನ್ ಮಾಡ್ತಿದ್ದಾನಂದ್ರೆ ತನ್ನ ತಲೆಯನ್ನ ತಗೊಂಡು ಹೋಗಿ ಆತ್ಮಲಿಂಗಕ್ಕೆ ಒಂದೇ ಸಾರಿ ಢಮ್ ಅಂತ ಹೊಡಿತಾ ಇದ್ದಾನೆ. ಹೊಡಿತಾ ಇರ್ಬೇಕಾದ್ರೆ ಓಹೋ, ನಾರದ ಮಹರ್ಷಿಗಳು ಕಂಡಿದ್ದಾರೆ ರಾವಣೇಶ್ವರ ಹೀಗೆ ಪ್ರಾಣ ಬಿಟ್ರೆ ಹೇಗೆ, ಇನ್ನ ಆ ಶ್ರೀರಾಮಚಂದ್ರ ಹುಟ್ಟಲಿಲ್ಲ, ತ್ರೇತಾಯುಗ ಪ್ರಾರಂಭವಾಗಿಲ್ಲಲ್ಲ, ಇಲ್ಲೇ ಇವನು ಮರಣಿಸಿದ್ರೆ ಹೆಂಗೆ ಅಂತ ಹೇಳ್ತಾ ಏನ್ ಮಾಡ್ತಿದ್ದಾನಂದ್ರೆ ಆ ನಾರದ ಮಹರ್ಷಿಗಳು ನೇರವಾಗಿ ಆ ಲಂಕಾನಗರಕ್ಕೆ ಹೋಗಿ ತಾಯಿಯಾಗಿರ್ತಕ್ಕಂತ ಕೈಕಸಿಯನ್ನ, ಮಂಡೋದರಿಯನ್ನ ಕರ್ಕೊಂಡು ನೇರವಾಗಿ ಬರ್ತಿರ್ಬೇಕಾದ್ರೆ ಈಗ ಆ ಕೈಕಸಿ ರಾವಣೇಶ್ವರನ ಕಂಡು ಹೇಳ್ತಾ ಇದ್ದಾಳೆ, ಕುಮಾರ ರಾವಣ, ನಿನ್ನ ಭಕ್ತಿಯಿಂದ ಕೈಲಾಸದಲ್ಲಿರ್ತಕ್ಕಂತ ಆತ್ಮಲಿಂಗವು ಭೂಲೋಕಕ್ಕೆ ಬಂದಿದೆ. ಅಯ್ಯ, ನಾನು ಇಲ್ಲೇ ಶಿವನ ಬಗ್ಗೆ ಪೂಜೆಯನ್ನಾಚರಿಸಿ ತಪವನ್ನಾಚರಿಸಿ ನಾನು ಮೋಕ್ಷ ಮಾರ್ಗಕ್ಕೆ ದಾರಿ ಮಾಡ್ಕೊಳ್ತೀನಯ್ಯ, ಇನ್ನ ಸಾಕು ಅಂತ ಹೇಳ್ತಾ ಇರ್ಬೇಕಾದ್ರೆ ಆಗ ಪಾರ್ವತಿ ಪರಮೇಶ್ವರರು ಇಬ್ಬರು ಕೂಡ ಪ್ರತ್ಯಕ್ಷವಾಗಿದ್ದಾರೆ. ಆಗ ಪರಮೇಶ್ವರ ಮಾತನಾಡ್ತಾ ಇದ್ದಾನೆ, ಓ ರಾವಣ, ನೀನು ನನ್ನ ಮಹಾಭಕ್ತನಯ್ಯ, ಕೈಲಾಸದಲ್ಲಿರ್ತಕ್ಕಂತ ಆತ್ಮಲಿಂಗವು ಭೂಲೋಕಕ್ಕೆ ಬರಬೇಕಾದ್ರೆ ನೀನೇ ಕಾರಣ. ಹಾಗಿರೋದ್ರಿಂದ ಕೈಕಸಿ, ನಿನಗೆ ಏನು ಬರಬೇಕು ಕೇಳ್ತಾಯಿ ಅಂತ ಹೇಳ್ತಿರ್ಬೇಕಾದ್ರೆ ಕೈಕಸಿ ಅಂತಿದ್ದಾಳೆ, ಸ್ವಾಮಿ ಈ ಕ್ಷೇತ್ರದ ಮಹಿಮೆಯನ್ನು ಯಾರು ಕೇಳ್ತಾರೋ, ಈ ಕಥೆಯನ್ನು ಯಾರು ವೀಕ್ಷಿಸ್ತಾರೋ, ಯಾರು ಶ್ರವಣ ಜ್ಞಾನದಿಂದ ಭಕ್ತಿಯಿಂದ ಸ್ಮರಿಸ್ತಾರೋ ಅಂತವರಿಗೆ ಗೋಕರ್ಣ ಕ್ಷೇತ್ರದ ಪೂರ್ಣ ಫಲ ಸಿಗಬೇಕು, ಲಿಂಗ ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಮಾಡ್ತಕ್ಕಂತ ಫಲ ಸಿಗಬೇಕು ಅಂತ ಹೇಳ್ತೇ ವರವನ್ನು ಕೋರ್ತಾ ಇರ್ಬೇಕಾದ್ರೆ ಪಾರ್ವತಿ ಪರಮೇಶ್ವರ ಇಬ್ಬರು ಕೂಡ ತಥಾಸ್ತು ಅಂದಿದ್ದಾರೆ. ಹಾಗಾಗಿ ಕೈಕಸಿ ಗೋಕರ್ಣ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿರ್ತಕ್ಕಂತ ಆತ್ಮಲಿಂಗಕ್ಕೆ ಪೂಜೆಯನ್ನಾಚರಿಸ್ತಾ ತನ್ನ ಜೀವನವನ್ನೆಲ್ಲ ಕೂಡ ಅಲ್ಲೇ ಕಳೆದಿದ್ದಾಳೆ ಆ ಕೈಕಸಿ. ಈ ಕಥೆಯನ್ನು ಕೇಳಿದಂತ ಎಲ್ಲ ಭಕ್ತಾದಿಗಳಿಗೆ ಆ ಪರಮಾತ್ಮ ಇಷ್ಟಾರ್ಥಗಳನ್ನು ಕೊಟ್ಟು ಕಾಪಾಡಲಿ ಅಂತ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಕೊಳ್ತಾ ಮಂಗಳವನ್ನು ಹಾಡ್ತಾ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಮುಕ್ತಾಯ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಈ ಕಥೆಯಲ್ಲಿ ಮಂಗಳವನ್ನು ಪಾಡೋಣ.